నేనుగా జిసే ఆరంగంలో నేను వైలు ఇనా ఎన్నిసలకు ఆంజారు కొలక స్మాల్ చికెన్ ఏ ఊయిసే ఐ ఫండింగ్ కోసం వా మంటాను ఏ కు ఫండిన్ ఓల్ దేలే ఆ సుసు ఏ ఊయిసే షే మి జజగని సాతు నుస్క కొలక స్మాల్ చికెన్ ఇంకో